0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో త్యాగరాజ స్వామి కృతులు వింటారు. నిర్వహణ శ్రీ డి శేషాచారి.
4: Listen to compositions of Saint Thyagaraja conducted by Shri D. Seshachari.
3: Karyakramamloga vinandi Meluko Dayanidhe Saurashtra Ragam Rupakatalam.
4: The Carnatic vocal ensemble begins with a composition in rag Saurashtra, Meluko Dayanidhe, set to Rupak.

0: ఇప్పుడు వినండి ఏ పనికో జన్మించితినని అసావేరి రాగం ఆదితాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ అసావేరి. ఏ పనికో జన్మించితినని, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి దయజూచుటకిది వేళ అనవారిధి రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ గానవారిధి దయజూచుటకిది వేళ సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి రక్షింపవే మాయామాళవ గౌళరాగం ఖండచాపు తాళం.
1: You will now listen to a composition in rag Maya Malava Gaula, Rakshimpave, set to Khancha.

0: ఇప్పుడు వినండి నీ బలమా అందభైరవి రాగం ఆదితాళం.
1: లిసన్ టు నీ బలమా, అ కాంపోజిషన్ ఇన్ రాగ్ ఆనంద భైరవి, సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ధ్యానమే వరైన ధన్యాసి రాగం ఆదితాళం.
1: కంటిన్యూయింగ్ ది కర్ణాటిక్ వోకల్ ఎన్సెంబుల్, యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ ధన్యాసి, ధ్యానమే వరమైన, సెట్ టు ఆదితా.

0: ఇప్పుడు విండి కారుబారు ముఖారి రాగం ఆదితాళం.
1: నౌ లిసన్ టు కారుబారు, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ ముఖారి సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు సామికి సరి చెప్ప జాల బేగడ రాగం రూపక తాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ బేగడ. సామికి సరి చెప్ప జాల సెట్ టు రూపక తాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పాహి రామదూత షడ్విధ మార్గిణి రాగం రూపక తాళం.
1: ది కర్ణాటక వోకల్ ఎన్సెంబుల్ కంక్లూడ్స్ విత్ ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ షడ్విధ మార్గిణి, పాహి రామదూత, టు రూపక్ తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు త్యాగరస్వామి కృతులు విన్నారు. నిర్వహణ శ్రీ డి శేషాచారి.
1: యు ఆర్ లిస్నింగ్ టు కాంపోజిషన్స్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా, కండక్టెడ్ బై శ్రీ డి శేషాచారి.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.